బలధామ అంజనిపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివారా సుమతి కేసంగి కంచన భరణ విరాజసువేశ కాలన కుండల కుంచిత కేశ అతభద్రౌధ్వజాభిరాజై కాందే మూంజనే హూసాజై శంఖస్వన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగబందన విద్యావానగు నీయతి చాతుర రామకాజగరి బేకో హాతుర ప్రభు చరిత్ర సుని బేకోరస్య రామలకన సీతామన బసియ సూక్ష్మ రూపధరి సిహైది కావా బికట రూపధరి లంకజ రావ భీమ రూపధరి అసుర సమారే రామచంద్ర కే కాజ సంహరే లయాస జీవన లకన జియాయే శ్రీ రఘుబీరార శివర లాహి రఘుపతి కేని భూత బడాయి తుమ్మ మము ప్రియ భరతహి సమబాహి సహస బదన తుమ రోజస గావ అసక శ్రీపతి కంటల గావి సనక ధిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత హైస జమకు బేర దిగ పాల జహంతే కవి కోపిత కహిసా కే కహంతే తుమ ఉపకార సుగ్రీవ హి కిన్న రామ మిలాయ రాజపతి దీన్న తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర బహే సుభు జగు జాన జుగు సహస్ర జో జన పరవాను లీలియో తాహి మధుర పల జాను తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర బహే సుభు జగు జాన జుగు సహస్ర జోజన పరబాను లీల్యో తాహి మధుర పలజాను ప్రము ముద్రికా మెలముఖమాయి జలది లాంగికై అచరజనాయి దుర్గమ కాజ జగదగయ జయతే సుగమ అనుగ్రహ తుమరే తేతే రామ దులారే తుమర కవారే హోతన హాజ్ఞాభినుపై సారే సభ సుకలహరి తుమారే శరణ తుమురచ్చక కాహో కోడర ఆపన తేజసు మారో అంపై తీనో లోక అంకతే కాపై భూత్తపి సాచని కట్ట నహి ఆవై మహాబీయ జప నామ సున్నావి నాశై రోగ అరై సభ పీర జపతరంతర అనుమత వీర సంకడతే అనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై సభ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుము సాచ ఔర మనోరథ జొక్కు హిలావై సోహ్యమిత జీవన ఫల పావి జుగుపర టాప తుమారాయి ప్రసిద్ధ జగత ఉజియార సాధ సంతకే తుమరగా వారే అసురు